బ్రహ్మరూపము మన మొదలై తోటృవదు బ్రహ్మరూపం కాయమనే తోటృవదు బ్రహ్మరూపము కాన్వనవై తోటృవదు బ్రహ్మరూపం నేయమనే తోటృవదు బ్రహ్మరూపము నిర్మియదై తోటృవదు బ్రహ్మరూపం தூயபர பிரம்மமலாதனுவும் இல்லை தோற்றியிடும் தோற்றம்.

తక్కజయం అవజయమో బ్రహ్మరూపం తంగుజలాజలమే బ్రహ్మరూపం మిక్కచలం అచలమే బ్రహ్మరూపం మిగుబంద ముక్తిగడం బ్రహ్మరూపం అక్షరమాం బ్రహ్మమలాదనుగుమిల్లై అన్నియమై కంబగలం బ్రహ్మరూపం చిత్తముదాల పొరులో బ్రహ్మరూపం శరిపంచ కోశము మే బ్రహ్మరూపం విస్తరమాం విశ్వమెలాం బ్రహ్మరూపం వ్యష్టియుగం సమటియలాం బ్రహ్మరూపం నిత్యమాం బ్రహ్మమలాదనుగుమిల్లై నిగగిండ్ర నిగబెగ్నో బ్రహ్మరూపం సత్యమైన వెలుగెంద్రేం శివంతన్నానై సంగయిలై సంగయి

బ్రహ్మమేనాన్ వేదాంత వేదియమం బ్రహ్మమేనాన్ అద్వైత అఖండ పర బ్రహ్మనానెన్రే అనవరదం మయనలవే అరివాయ్ మైంద చిత్వదమాం పర బ్రహ్మ స్వరూపమే.

ఉదార పరిపూరణమం బ్రహ్మమేనాం అదానశిదాకాశ పర బ్రహ్మనామెంద్రే అనవరదం మయదరవే అరివాయ్ మైందా.

మనముదలై తోటృవదం బ్రహ్మరూపం, కాయమనే తోటృవదం బ్రహ్మరూపం, కాన్వనవై తోటృవదం బ్రహ్మరూపం, నేయమనే తోటృవదం బ్రహ్మరూపం, నిలమియదై తోటృవదం బ్రహ్మరూపం, తూయపర బ్రహ్మ మలాదనుగుమిల్లై తోற்றியிடும் தோற்றம்.

తక్కజయం అవజయమో బ్రహ్మరూపం తన్ను జరాజరగలు మే బ్రహ్మరూపం మిక్కచరం అచరము మే బ్రహ్మరూపం మిగుబంధ ముక్తిగడం బ్రహ్మరూపం అక్షరమాం బ్రహ్మమలాదనుగుమిల్లై అన్యమై కాణ్వగలం బ్రహ్మరూపం చిత్తముదాల పొరులో బ్రహ్మరూపం శరిపంచ కోశము మే బ్రహ్మరూపం విస్తరమాం విశ్వమెలాం బ్రహ్మరూపం వ్యష్టియుగం సమటియలాం బ్రహ్మరూపం నిత్యమాం బ్రహ్మమలాదనుగుమిల్లై నిగిరేంద్ర నిగిరగను బ్రహ్మరూపం సత్యమైన వెలుగెంద్రేం శివంతన్నానై సంగయిలై సంగయిలై.

అనవరదమ్మై హరే హరివాయి మైంద సనాతనమ పరబ్రహ్మ స్వరూపమేనాన్ శాశ్వత పరబ్రహ్మ స్వరూపమేనాన్ వినాశమిలా పరబ్రహ్మ స్వరూపమేనాన్ విభువాన పరబ్రహ్మ స్వరూపమేనాన్ మనాధీనా పరబ్రహ్మ స్వరూపమేనాన్ మహత్తాన పరబ్రహ్మ స్వరూపమేనాన్ అనామయమాం పరబ్రహ్మ స్వరూపమానెంద్రే అనవరదమ్మై హరే.

బ్రహ్మమేనాన్ కార్యకారణము విల బ్రహ్మమేనాన్ ఎంగుణేక పర బ్రహ్మమేనాన్ ఇరుమయిల అఖండ పర బ్రహ్మమేనాన్ అంగమిల అమల పర బ్రహ్మమానెన్రే అనవరదం మైదరవే అరివాయ్మై.

ఉదార పరిపూరణమం బ్రహ్మమేనాం అదానశిలాకాశ పర బ్రహ్మమామింద్రే అనవరదం మయదరవే అరివాయ్ మైందా.